శ్రీ పరమాత్మనే నమః శ్రీ మౌలకాళికా దేవే నమః విద్యతామ సమప్రభ మృగవదే సందస్థితామేశనం కన్యాభిః కర్వాలఖేట విలసదస్తవిరా సేవితాం హస్తే చక్రగదా శిఖేట విశికం శాపం గుణం తర్జనీం విద్యానామనరాతికాం శశిధరాం దుర్గం త్రినేత్రాం భజే దేవీ భగవతీ మౌలకాళికా చరణమా హార్దిక నమన్. తపైకు అంతర్దిల్మా విధిమాన ఆత్మస్వరూపీ పరమాత్మలై నమస్కార్. నేపాలకు ఉత్కృష్ట సామూదాయిక రేడియో విజయఎఫ్ఎం 101.6 ప్రభాతకాలీన ప్రస్తుతి కార్యక్రమ ఆరాధనమా తపలా హార్దిక స్వాగత గర్దు సుమా కృష్ణమణి ప్రవృతి సంయోజన మిత్ర రాజేంద్ర ఎవం అరుణకా సాథమా ఆజకు యో సుఖద వసాయిమా తపై హమి యతి యాత్ర గరిరహేకా ఛౌ. ధార్మిక సేవా సమితి మౌలకాళికా మందిరకు సహయాత్ర ఎవం సహయోగమా సంచాలిత యస్ కార్యక్రమలై యహాంలే ప్రత్యేక దిన యో శుభ బిహాన 5 బజేదేఖి సుందై ఆఉను భయేకో ఛ. यस कार्यक्रमको श्रीगणेश गरौँ. आजको पञ्चाङ्ग सम्बन्ध जानकारीबाट आजमिति 2083 साल भदौ 3 गते शनिबार तदनुसार सेप्टेम्बर 19 तारिक सन् 2026 अहिले भाद्र शुक्ल पक्षको अष्टमी तिथि अष्टमीको घडी पला रहेको छ 21:06 जसको अवधि हुनेछ अपरान्नको 2:17 यसै गरी मूल नक्षत्र रहेको छ 49:55 पला जसको अवधि हुनेछ रात्रिको 1:41 साथै आयुष्मान योग रहेको छ. यसै गरी करणमा बाबा एवं बालबका रहेका छन्. आनन्दादि योगमा गद योग छ. राशिमा चन्द्रमाको अवस्थिति अहोरात्र नै रहेको छ. दिनमान 30:29 रहेको छ. सूर्योदय बिहान 5:51 हुँदैछ भने सूर्यास्त साँझ 6:02 हुनेछ. आज अष्टमी प्रथम भगवती मौलकालिका देवीको अष्टमी तिथिको पूजन तथा गोरखकालिका भगवती अष्टमी तिथिको पूजन आज नै रहेको छ. यसै गरी आज नै संविधान दिवस पनि रहेको छ. महालक्ष्मी व्रत आरम्भ गरिने दिन पनि हिजोबाट प्रारम्भ भइसकेको छ. यसै गरी कागेश्वर मेला लाग्ने दिन पनि आज नै रहेको छ. काय अष्टमीको दिन हो. यसै गरी ललितपुर दश महाविद्या पूजा गरिने दिन पनि आज नै रहेको छ. साथसाथै थकालीको फालो पर्व पनि आज नै रहेको छ. यी समग्र व्रत पर्व उत्सव महोत्सव इत्यादिलाई सँगै लिएर उपस्थित भएको यो पवित्र दिनलाई स्वागत गरौँ र भगवती देवीको उपासनाको सन्दर्भसँग हामी अगाडि बढौँ. आउनुहोस् भक्ति साधक, सबैका जीवनमा सुख समृद्धि प्राप्ति होस्, आजको दिन शुभमय रहोस्, विशेष गरी थकाली फालो पर्व मनाउनु उनीहरूको लागि हार्दिक शुभकामना सहित यो प्रातःकालीन विषयमा हामी निरन्तर अध्यात्म चिन्तनका विविध पक्षलाई समेट्ने गर्छौँ. आउनु सर्वप्रथम शक्तिमय माता भगवती देवी मौलकालिकाको उपासनासँग जोडियौँ. ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मौलकाल्यै नमो नमः. शक्ति स्वरूपिणी देवी भगवती मौलकालिकालाई हामी हार्दिक नमन गर्दछौँ, वन्दना गर्दछौँ. भगवतीको यो वन्दना जीवनमा सबैका लागि सुख समृद्धि प्राप्तिको अमोग अस्त्र बन्न सकोस्, बलियो साधना बन्न सकोस्. आउनुहोस् भक्ति साधक, यो ऐतिहासिक धार्मिक तथा पर्यटकीय दृष्टिकोणबाट अति महत्त्व राख्ने पवित्र भूमिमा तपाईँलाई सदैव स्वागत छ, जहाँ पुगेर श्रद्धालुहरू आफ्ना विविध मनोकांक्षाहरूलाई पूर्ण गर्दै सफलताको जिन्दगी जिउनुहुन्छ. भगवती देवीको उपासनाको सन्दर्भसँग कुरा गर्नुपर्दा यो ऐतिहासिक स्थल जहाँ श्रद्धालुहरू यहाँको सेन वंशीय राजाका पालादेखिको इतिहासलाई बुझ्न जानुहुन्छ. यसै गरी सौन्दर्यपूर्ण स्थल, पर्यटकीय स्थल त हुँदै हो नै, भगवती देवीको उपासनाबाट विविध इच्छा आकाङ्क्षाहरू पूर्ण गर्नुहुने श्रद्धालु भक्तजनहरूका लागि यो पवित्र धार्मिक स्थल हो, सिद्धि स्थल हो, जहाँ भगवती देवीका आशीर्वादबाट भक्तजनहरू सिद्धि प्राप्ति गर्नुहुन्छ. यहाँलाई पनि यो पवित्र भूमिमा सदैव स्वागत छ. भगवती देवीको उपासना गरी जीवनमा कृतकृत्य बन्नुहोस्. यहाँलाई यो जानकारीमूलक सन्देश निवेदन गर्दै र देवी भगवतीको चरणमा यी शब्द समूहहरू अर्पण गर्दै अबको क्रममा भने हामी सुन्दैछौँ उनै देवी भगवतीको यो भजन.